వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభా నిర్విధినం కురుమే దేవ సర్వకార్యషు సర్వదా. గురూర్ బ్రహ్మ గురూర్ విష్ణు గురూర్దేవో మహేశ్వర గురూర్ సాక్షాత్ పార బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.

0: వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురుమి దేవ సర్వకార్యషు సర్వదా రుబ్రరు మిల్నే కా మౌకా నహి మిల్ పా రహా అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ ప్రత్యేక వ్యక్తి కిసి నా కిసి రూప మే శ్రేష్ఠ హోతా హై ఇసిలియే ఆప్కీ శ్రేష్ఠా కో హృదయ సే నమస్కార్ కర్తా హూ ఫౌన్ రేడియో కే సభి సున్నే వాలో కో హార్దిక్ సే అభినందన్ కర్తా హూ ఔర్ హమ్ సబ్ ఫిర్ ఏక్ బార్ ఉపస్థిత హో గయే స్టూడియో మే యోగ్ కార్యక్రమ జ్యోతి కా ప్రకాశ్ లేకర్ జిస్మే ఆజ్ ఖూబ్ ఔర్ సారీ జో హమ్ సబ్ విషయ లేకర్ యహా ఉపస్థిత హుయే హై తో హమారే సాథ్ ఔర్ స్టూడియో మే హై బబ్లీ ఆసరా జీ వో అప్నా ఎంట్రీ డాల్తే హై ఫిర్ అనురాధా జీ ఫిర్ హమారే మాస్టర్ జీ
1: खिलते फूलों जैसे लबों पर हंसी हो ना कोई गम हो ना कोई बेबसी हो सलामत रहे ज़िंदगी का यह सफ़र जहां आप रहो वहां बस खुशी ही खुशी हो सभी सुनने वालों को मेरी ओर से नमस्कार
2: नमस्कार क्या फ़र्क पड़ता है लोग तुम्हारे बारे में क्या सोचते हैं तुम्हें यह निश्चित करना ही होगा कि लोग तुम्हारा भाग अपनी सोच से लिखें या तुम अपना भाग खुद लिखोगे नमस्कार मैं हूं अनुराधा
0: तो सुनने वालों अब हमारे मास्टर जी भी भारत से कनेक्ट हो रहे हैं मास्टर जी
3: फाउन हिंदुस्तानी रेडियो को सभी को मेरा नमस्कार हर वीरवार की भांति इस बार भी हम अपना प्रोग्राम ज्योति का प्रकाश लेके आ रहे हैं और आज हमें जो शिक्षा मिलेगी बहुत ही उन्नतपूर्ण शिक्षा मिलने वाली है ज्योति का प्रकाश किस प्रकार से जो ज्योति है उसको प्रकाश करके और आगे बढ़ाता जा रहा है इसी को सब लोग सुनेंगे और मनन करेंगे
0: तो मास्टर जी क्यों ना वही गीत चला देते हैं जो हर सप्ताह हम सब रखते हैं कार्यक्रम ज्योति का प्रकाश में
3: हाँ जो लोग उदास बैठे हैं उनके लिए तो उदासी दूर करने के लिए वो होना ही चाहिए
0: तो उदास दूर करने के लिए हम सब रखते हैं हरिओम शरण जी के